ఇంద్రాయ జనమో అగ్రే జనమో అహంగ్రే హరీయ జనమో భక్ష నమస్కారాయ నమ సంభరే నమ

ఇదం మహి అస్మన్మహత్యన్నరేంద్రయక్లేభవాభి నీలనీలాక్షి నిగంధా సర్వాహరాక్షమాహరా.

0: ఓం నమః శివాయ.
1: యు ఆర్ లిసనింగ్ టు శైవం.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం.org.
0: ఓం నమః శివాయ.